ఇష్టికా పైలే మోయిథియే భగాత్ కోయిథియే నన్నారు జుదే సవైలే సవై బుజాతిని నిరై విభూతి హరు సృష్టికా పసి ఫేరమా పరలాయమా మొయ్య గ్రాంచు భగాత్ ముదే